ప్రేమి పరమాదర్శి. నును ఆహారే రసగన్వనిసే దేవి వైవి ఓ ఎన్న దశత విసిరి సిటిన ఆదరేన్ పిరును ఒబే హెకియావ ముహుకరన్న అపత్ సమగిక్వన్న ఆదరే బెదన్నట మే దిముతు రేడియో ఆయి.